మా తెలుగు తల్లికి మంగళం, మా కల్పవల్లికి మంగళం, కొలుచు మాయది నిలుచు మా రాజ్య మా తల్లికి మంగళం. శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. సరిగా సాయంత్రం అయింది, 4:15. మన వార ప్రసారం ఇక్కడ 70 నిమిషాల తెలుగు కార్యక్రమం మొదలైంది మన IM2 రేడియో ఛానల్ మీద. 2 భాగాలుగా విభజింపబడిన విశేషమైన కార్యక్రమం సాయంకాలం 5:30 పూర్తి అవుతుంది. మీతో మొత్తం మీ విశేషమైన సాంస్కృత ఆధ్యాత్మిక సంగీత యాత్రలో మీకిష్టమైన మీ ప్రియ మిత్రుడైన రాజేంద్ర ఉంటారు. అనుకుంటున్నాను శ్రోతలారా, ఈ విశేషమైన వారపు తొలి రోజున ఈ సోమవారపు 24 దైవ అనుగ్రహాలతోనే దివ్యంగానే మనోహరంగానే మొదలైంది. మీరు తలచి ఉన్న పనులు మీరు సాధించారు సక్రమంగానే నిర్విఘ్నంగానే. సరే, ఎక్కువ సమయాన్ని మాటల మీద వ్యర్థం వృధా చేయకుండా మొదలు పెడుతున్నాం మన ఈనాటి కార్యక్రమం యొక్క భక్తి పాటలపై ఆధారపడి తొలి భాగం. చక్కనైనవి, మధురాతి మధురమైనవి భక్తి పాటలతోనే.

శ్రోతలారా, నిజమైన భక్తుడి యొక్క మొదటి కర్తవ్యం భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండటమే కాకుండా ఆ విశ్వాసాన్ని తన జీవితములో ఆచరించడం కూడా ముఖ్యం. పూజలు, ప్రార్థనలు, వ్రతాలు పాటించడం మాత్రమే భక్తి కాదు. సత్యం, ధర్మము, నిజాయితీ, న్యాయం ఇవంటి విలువలను పాటిస్తూ జీవించడం అంతే, ఇది నిజమైన భక్తికి యొక్క పునాది. మన ఆలోచనల్లో, మాటలలో, పనులలో ధర్మానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.

శ్రోతలారా, మా హిందూ సంప్రదాయంలో తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు ఎంతో ఉన్నతమైన స్థానముంది. వారి పట్ల గౌరవం చూపడం, వారి అవసరాలను పట్టించుకోవడం, వారి అనుభవాలను వాటి నుంచి నేర్చుకోవడం కూడా ఒక భక్తుడి యొక్క ముఖ్యమైన బాధ్యత కూడా. మనకు జీవితాన్ని అందించిన తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను అందించిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా ఒక విధమైన సేవగానే భావించవచ్చు.

శ్రోతలారా, శ్రావణ మాసపు చిట్టి చివరైన సోమవారం ఈ ఆగస్టు 24వ తారీఖున ఈ పవిత్రమైన శ్రావణ మాసములోని చివరైన సోమవారాన్ని మనం భక్తి శ్రద్ధలతోనే ఎంతో వైభవంగానే శివభక్తులకు ఈ విశేషమైన సందేశం. శ్రావణ మాసం అంటే మనకు శివభక్తి, ప్రార్థన, ఆత్మ పరిశీలన, నియమం, దానం, సేవ వంటి ఆధ్యాత్మిక యొక్క విలువను గుర్తు చేసే యొక్క పావన పవిత్రమైన కాలం.

అనుకుంటున్నాను. గత వారపు యొక్క శుక్రవారపు రోజున బ్రహ్మాండకరంగానే అమ్మవారి యొక్క వరలక్ష్మి సేవలు పూజలు జరుపుకున్నారు. శ్రోతలారా, భక్తుడి యొక్క గొప్పతనం తన ఎంతసేపు అంటే విశేషమైన భక్తి మార్గంలో ప్రార్థించాడు అనే దానికంటే ఇతరులతో ఇలా ప్రవర్తిస్తున్నాడనే దానిలో కనిపిస్తుంది. అలానే అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, బాధలో ఉన్నవారికి ఓదార్పు చూపించడం, జీవ జంతువులను మరియు మీరు ప్రకృతి పట్ల కరుణ చూపడం, వీలైనంత వరకు ఎవరికీ హాని కలిగించకుండా జీవించడం మన ధర్మంలోని ముఖ్యమైన విలువలు. అందుకే సర్వే జనాః సుఖినో భవంతు అనే భావన ప్రతి ఒక్కరి శ్రేయస్సును కోరుకునే విశాలమైన మనస్తత్వాన్ని మనం గుర్తుకు చేయాలి.

అవునండి శ్రోతలారా, మీరు గుర్తించినట్టు మన ఈనాటి కార్యక్రమానికి యొక్క ద్వితీయ భాగంలో అడుగులు వేసి ఉన్నాం. సరిగ్గా సాయంత్రం 5:38 5:30 వరకు మాతోనే ఉండండి. ఈ కొత్త రోజు, కొత్త వారపు యొక్క కొత్త తారీఖున కార్యక్రమం సాయంత్రపు వేళ ప్రసారంలో ఉన్నారు మాతోనే. మిగిలినవి ఇంచుమించుగా 25 వరకు మాతోనే ఉండండి. కొన్ని సినీ పాటలు మీకోసం ఎన్నుకున్నాం.

కేజీ జీసుదాస్ గారు చిత్ర యుగల స్వరాలలో చక్కనైన పూల రంగు అన్న పాట ఇప్పుడు విన్నారు. సరిగా సమయం ఇప్పుడు 5:11 నిమిషాలు.

కొందరు చక్కగానే అన్నారు, ప్రియమైన శ్రోతలారా, ప్రేమంటే ఎప్పుడూ మాటలతోనే వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. నిజమైన ప్రేమలో ఎడుతి వారి మనస్సును అర్థం చేసుకోవడం ముఖ్యం. కొన్ని మాటలు ప్రేమను మరింత దగ్గర చేస్తాయి, అది నిజం. కానీ కొన్ని మాటలు మీరు కోపంతో లేదా అపార్థంతో చెప్పబడితే అది ప్రేమను గాయపడవచ్చు. అందుకే ఆ క్షణంలో సమాధానం ఏంటంటే చెప్పకుండా కొంత మౌనం పాటించడం. మనస్సు ప్రశాంతత పరచు అవుతుంది. ఆలోచించడం మంచిది.

సరే ప్రియమైన శ్రోతలారా, మన సోమవారపు కార్యక్రమం సాయంత్రపు వేళ ప్రయాణం ఇంకా కొద్ది నిమిషాల్లో పూర్తి అవుతుంది. విత్కోలు, మీకందరికీ అనేక ధన్యవాదాలు. ఈరోజు ముగుస్తుంది, కానీ రేపటి రోజు మన చేతుల్లోనే ఉంటుంది. కొత్త ఆలోచనలతోనే, కొత్త ఉత్సాహంతోనే, ఒక మంచి చిరునవ్వుతోనే దాన్ని మీరు ఆహ్వానిస్తారని అనుకుంటున్నాను. ఇలానే మీ సాయంత్రపు వేళ, మిగిలిన ఈ సోమవారపు సాయంత్రపు వేళ రాత్రి వరకు మధురంగా ఉండాలని, ఇంకా మీ రేపటి ఉదయం మరింత బ్రహ్మాండకరంగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ కలుసుకుందాం. దైవానుగ్రహాలు ఉంటే మనసారా నవ్వండి, మంచిగానే మీరు ఆ చిరునవ్వును పంచిపెడతండి, జీవితాన్ని ఆస్వాదించండి. నమస్కారం.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: स्वराल वेदिक मन दैनंदिन सायंत्रपु तेलुगु कार्यक्रमम स्वराल वेदिक
2: సంగీత రసికులందరికి మా హృదయపూర్వక నమస్కారం. రాత్రి వేళ మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం యొక్క కొత్త ప్రసారం వచ్చింది. ఈ రాత్రి వేళ ఎవరెవరు తమ భోజనం చేస్తున్నారు మొట్టమొదటిగా మీకు శుభరుచి చెప్తూ మన కార్యక్రమం మొదలు పెడుతున్నా. మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు ప్రసారం చేస్తూ ఈ రాత్రి వేళ వందన మీ సేవలు ఉంటుంది. అయితే 20 నిమిషాలకు ఆనందించండి మన కార్యక్రమం.

మంచి మంచి పాటలతో మన కార్యక్రమం వింటూ ఆనందించండి. ఈ రాత్రి వేళ సమయం గడుపుతున్నారు లేదా ఎక్కడికైనా వెళ్తున్నారు, మంచిగా సమయం గడుపుతూ ఆనందించండి ఈ రాత్రి వేళ కార్యక్రమం.

సంగీత ప్రియులారా, సమయం సమీపిస్తున్నది మన కార్యక్రమం పూర్తి చేయడానికి. ఈ 20 నిమిషాలకు మన స్వరాల వేదిక అని తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలన్నీ మీకు మెచ్చుకున్నారని ఆశిస్తూ ఇంతటితో వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.

0: ఫోటో దొరికిందా?
1: డేయ్ వెయిట్.
2: మా నాపకం సార్. రెండుందల మిస్డ్ కాల్. మనిషి తోడడం చేశాడు అన్ని సార్లా. ఫోటో దొరికితే ఇస్తాం కదా ఉంచుకుంటామా? ఏ ఇచ్చారా? ఏ నువ్వు రారా?
1: సార్ మిన్నే నా నదానికి నేను చాలా ఫీల్ అయ్యాను సార్. గట్టిగా వెతికాను.

0: లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడం ఎంత పెద్ద విషయం. ఒక నిమిషం టైం ఇస్తా అంటారు,
1: నచ్చితే ఇంకో నిమిషం ఇస్తాను.
0: ఏం చెప్పాలి,
1: కబుర్లు చెప్పు.
0: నన్ను పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ కత్తిలా ఉంటుంది. కాగ్నిసెంట్ లో జాబ్ పువ్వుల్లో పెట్టి చూసుకుంటా.
1: కబుర్లు చెప్పకు, కబుర్లు చెప్పు.
0: మీకు నాకు సరిపోదు, సెట్ అవదు.